దసన్ సపయంతిస్ ప్రోగ్రామ్ నిర్పిన్ సగేత్ పౌనిఫియా మీడియం వికా దివాకాశవాణి కర్గిలిన్ వాస్పు తుసు రుదున్ సంసో కసేత ప్రోగ్రామ్ నిర్మజాద్ అచ్చిన మోనిఫియా ప్రోగ్రామ్ ఫచ్చుకన్ పైన్ ఫాతిమా బాను